మార్గాణం నిర్మాణం కరిష్యతి. గ్రామ వికాస మంత్రాలయానుసారం ప్రధానమంత్రి గ్రామ సడక యోజన తత్సంబద్ధ గ్రామీణ సంపర్క ఉపక్రమాణాంచ అంతర్గతం గ్రామీణ మార్గాణం నిర్మాణార్థం 18,900 కోటి రూప్యకాణి వినియోజితాని సంతి. గ్రామీణ మార్గ సంపర్క పరియోజనానాం ప్రగతి మూల్యాంకనం కర్తుం ఉచ్చస్తరీయ సమీక్షా సభ ఆయోజిత. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహు అద్య మధ్యప్రదేశ ఒడిశా రాజ్యయోః పంచదివసీయ యాత్రాం ప్రారబ్ధవతి. యాత్రాయాః ప్రథమ దివసే సా బేతూల నగరం అగచ్చత్, యత్ర ప్రజాపిత బ్రహ్మకుమారీ సంస్థయా ఆయోజితే ఆధ్యాత్మిక జాగరణేన జనజాతీయ సముదాయానాం సశక్తీకరణం ఇతి కార్యక్రమే తస్యా సహభాగిత అభవత్. రాష్ట్రపతి ఉక్తవతి యత్ జనజాతీయ సముదాయానాం సశక్తీకరణార్థం ఆయోజితం ఇదం సమ్మేళనం కేవలం అస్య క్షేత్రస్య న అపి తు సంపూర్ణ దేశస్య సమాజస్య చ హితాయ మహత్వపూర్ణం అస్తి. సా శ్వః ఒడిశా రాజ్యం ప్రస్థాస్యతి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. అద్య కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధాన రవివాసరే నిర్ధారితాయాః నీట్ యూజీ ఇతి పునః పరీక్షాయాః సజ్జతా మూల్యాంకనాయ సమాయోజితాయాః ఉచ్చస్తరీయ సమీక్షా సభాయాః అధ్యక్షతాం అకరోత్. సభాయాం మంత్రి పరీక్షా ప్రక్రియాయాం సత్యనిష్టాయాః పారదర్శితాయాశ్చ ఉచ్చతమ మానకానాం అనురక్షణస్య ఆవశ్యకతాయాః విషయే అవధానం దత్తవాన్. అమెరికా ఇరాన్ దేశయోః మధ్యే సంధిజ్ఞాపనం ప్రభావీ జాతం, యేన చతుర్మాసీయ ప్రత్యక్ష సంఘర్షః తత్కాలరూపేణ విరమితః. ఉభౌ దేశౌ ఆగామి షష్టి దిన పర్యంతం వ్యాపక శాంతి సంధివార్తాయాం సహమతిం ప్రకటితవంతౌ. చతుర్దశ సూత్రీయ సంధిపత్రే యుద్ధవిరామస్య శత్రుతాపూర్ణక్రియాణాంచ పరిత్యాగస్య ప్రావధానం అస్తి. అత్ర ఇరాన్ దేశస్య పరమాణు కార్యక్రమః క్షేత్రీయ సురక్షా సంబద్ధ విషయాః అపి చర్చాయాః అంతర్గతాః భవిష్యంతి. కల్కత్తా ఉచ్చన్యాయాలయేన అద్య పశ్చిమబంగస్య విధానసభాయాః అధ్యక్షస్య రథీంద్ర బోసస్య విధానసభాయాః విపక్షనేత్రి రూపేణ విచ్ఛిన్నస్య తృణమూల కాంగ్రెస్ పక్షస్య విధాయకస్య రితబ్రత బెనర్జీ ఇత్యస్య నియుక్తేః నిర్ణయ విషయే కాపి అంతరిమ ఆశ్వస్తిః దాతుం నిరాకృతం. టీఎంసీ విధాయకేన శోభన్దేవ్ చట్టోపాధ్యాయ ఇత్యనేన స్వస్య నామాంకనస్య నిరాకరణం బెనర్జీ ఇత్యస్య నియుక్తిశ్చ యాచికాయాం ప్రశ్నీకృతా ఆసీత్. వాదశ్రవణకాలే న్యాయమూర్తి కృష్ణరావః అధ్యక్షస్య నిర్ణయం స్థగయితుం నిరాకృతవాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః నవదేహల్యాం ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార్ యోజన ఇత్యస్యాంతర్గతం 2,400 కోటి రూప్యకాణాం ప్రోత్సాహకాణాం వితరణం కరిష్యతి. నవదిల్ల్యాం యోజనాయాః విషయే ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ శ్రమ రోజగార మంత్రీ డాక్టర్ మన్సూఖ్ మాండవీయాః అవదత్ యత్ గతవర్షస్య ఆగస్ట్ మాసాత్ ఆరభ్య 63,00,000 కర్మచారిణః PMBVRY ఇత్యస్యాంతర్గతం ఔపచారిక కార్యక్షేత్రే ఆనీతాః సంతి. ఏషు ప్రాయః 30% మహిళాః సంతి. సః ఇతోపి అవోచత్ యత్ అస్యాః యోజనాయాః అంతర్గతం ప్రోత్సాహితాః 80% అధికాః సంస్థాః 25% న్యూనాః లఘుద్యమాః అపి సంతితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఉక్తవాన్ యత్ భారతస్య సాంస్కృతిక ధరోహరస్య సంరక్షణం సంవర్ధనంచ నవోత్సాహేన వర్ధమానం అస్తి. సామాజిక అంతర్జాల మాధ్యమేన ప్రకాశితే సందేశే తేన ఉక్తం యత్ విరాసత్ భీ వికాస్ భీ, విరాసత్తః అపి వికాసోపి ఇతి దృష్ట్యా ప్రేరితాః ప్రయాసాః జనాన్ భారతస్య సనాతన పరంపరాభిః పునః సంయోజయంతీతి. ఆగామిషు చతుర్పంచ దినేషు తెలంగాణా ఒడిశా ఝార్ఖండ్ విహార ఛత్తీస్గఢ్ ఇత్యతేషు కేషుచిత్ భాగేషు నైరుత్య ప్రావృటః అగ్రేగమనాయ పరిస్థితిః అనుకూలా అస్తితి భారతీయ ఋతువిజ్ఞాన విభాగః అవదత్. ఋతు విభాగానుగుణం అసమ మేఘాలయ ఉపహిమాలయీయ పశ్చిమబంగక్షేత్రం సిక్కిం రాజ్యేషు చ అగ్రిమేషు చతుర్షు దినేషు మహతీతః అతిమహతీ వృష్టిం అన్వవర్తితుం శక్నోతీతి అనుమన్యతే. ప్రియాః శ్రోతారః, అంతే క్రీడావార్తాః. FIH మహిళా నేషన్స్ కప్ హాకీ స్పర్ధాయాం భారతదళం ఉరుగ్వే దేశం
स्त्री